0: మీ ఇస్మాయిల్ అఫ్వాన్
1: రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం
0: అడువాహమంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

0: దివ్య ఎఫ్ఎం దివ్య హిన్ నాయక్
1: నోది హెకెం మెగాహర్ట్స్ దివ్య ఎఫ్ఎం అబదుస్ ఎం మెగాతుక
2: లవయ కఫహ లవయ

యతీం కుజ్జా బొడ్వే తసర్రఫుదిజ్జౌ మద్దాందే రంగళు గొతుం మెనువీథ్య బ్యా మీహుం ఏనాగె ముదలా ఖారిను వాష అదితియ బ్యా మీహుం అహదు ఫుద్దాష్ హమకషవరుం అహదకీ ఏ ఆమెదు సువాల్ కురవ్వానే ఖమెఖం గావ్యే.